0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మండా అనంతకృష్ణ వేణుగానం వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు. కార్యక్రమంలో ముందుగా వినండి షణ్ముఖ ప్రియ రాగవర్ణం ఆదితాళం, డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ రచన.
2: Listen to a Carnatic classical flute concert by Shri Manda Anantakrishna. He is accompanied on violin by Shri Dwaram Satyanarayan Rao and on mridangam by Shri Varanasi Kali Prasad Babu. Shri Anantakrishna begins his concert with the varnam of Dr. Mangalampalli Balamuralikrishna in Rag Shanmukha Priya set to Aditaal.

0: ఇప్పుడు వినండి బిందుమాలిని రాగంలో త్యాగరాజస్వామి కృతి ఎంత ముద్దు ఎంత సొగసు ఆదితాళం.
1: శ్రీ అనంతకృష్ణ కంక్లూడ్స్ హిజ్ రిసైటల్ విత్ ది కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి ఎంత ముద్దు ఎంత సొగసు ఎన్ రాగ్ బిందుమాలిని సెట్టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఇంతవరకు శ్రీ మండా అనంతకృష్ణ వేణుగానం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు.
1: You were listening to a Carnatic classical flute recital by Shri Manda Anantakrishna. He was accompanied on violin by Shri Dwaram Satyanarayan Rao and on mridangam by Shri Varanasi Kali Prasad Babu.
0: Meer vintunnaru Bharatiya Shastri Sangeetanni DTH pai nirantaram meeku andinche channel Ragam. Karnataka Shastri Sangeet karyakramamlo ippudu Kumari Jayaprada Ramamurthy Venuganam vintaru. Vaadya sahakaram violin pai Shri Dwaram Satyanarayan Rao, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి కరహర ప్రియ రాగంలో అన్నమాచార్య కీర్తన ఒకపరికొకపరి వయ్యారమై ఆదితాళం.
1: దిస్ ఈస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. లిసన్ టు ఎ క్లాసికల్ కర్ణాటక్ ఫ్లూట్ కాన్సర్ట్ బై కుమారి జయప్రద రామమూర్తి. షీ ఈస్ అకంపెనీడ్ ఆన్ వయోలిన్ బై శ్రీ ద్వారం సత్యనారాయణ రావు అండ్ ఆన్ మృదంగం బై శ్రీ పి జయభాస్కర్. కుమారి జయప్రద బిగిన్స్ హర్ రిసైటల్ with the composition of Annamacharya Okapari Kokapari Vayyarame in Ra Karahara Priya set to Aditaal.

0: ఇప్పుడు వినండి బంటురేతి కొలువియ్యవయ్య రామ, రాగం హంసనాదం, ఆదితాళం త్యాగరాజస్వామి కృతి.
1: You will now listen to a composition of Tyagarajaswamy, Banturiti Koluviyavayya Rama, in Rag Hamsanadam set to Adital.

0: కార్యక్రమంలో చివరిగా వినండి యదుకుల కాంభోజి రాగంలో త్యాగరాజస్వామి కృతి శ్రీరామ జయరామ ఖండచాపు తాళం.
1: కుమారి జయప్రద కంక్లూడ్స్ హర్ రిసైటల్ విత్ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి శ్రీరామ జయరామ ఎన్ రాగ్ యదుకుల కాంభోజి సెట్టు ఖండచాపుతాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు కుమారి జయప్రద రామమూర్తి వేణుగానం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ ఫ్లూట్ రిసైటల్ బై కుమారి జయప్రద రామమూర్తి. షీ వాజ్ అకంపెనీడ్ ఆన్ వయోలిన్ బై శ్రీ ద్వారం సత్యనారాయణరావు అండ్ ఆన్ మృదంగం బై శ్రీ పి జయభాస్కర్. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'd be listening to Veena recital by Sri Pudukottai R. Krishnamurthy, supported on Mrudangam by Sri B.V.S. Prasad and on Ghatam by Sri N. Somayazulu.
2: Ragam నిరంతర భారతీయ సంగీత స్రవంతి ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో పుదుక్కోటై ఆర్ కృష్ణమూర్తి గారి వీణావాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం శ్రీ బివిఎస్ ప్రసాద్ మృదంగం, శ్రీ ఎన్ సోమయాజులు ఘటం.
1: ఫస్ట్ లిసన్ టు ఎ త్యాగరాజ కృతి ధరణి తెలుసుకుంటి ఇన్రాగ్ శుద్ధ సావేరి సెట్టు ఆదితాళ్.
2: కార్యక్రమంలో ముందుగా ధరణి తెలుసుకుంటి శుద్ధ సావేరి రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి కీర్తన

0: supported on Mrudangam by Sri BVS Prasad, on Ghatam by Sri N. Somayazulu. Now listen to vocal recital by Sri Malladi Sriram Prasad, supported on violin by Srimati B.V. Durga Bhavani and on Mrudangam by Sri BVS Prasad.
1: మీరు వింటున్నారు రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఇంతవరకు పుదుక్కోట ఆర్ కృష్ణమూర్తి గారి వీణావాద్య కచేరీ విన్నారు. వాద్య సహకారం శ్రీ బీవీఎస్ ప్రసాద్ మృదంగం, శ్రీ ఎన్ సోమయాజులు ఘటం, తర్వాత మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి గానం వింటారు. వాద్య సహకారం శ్రీమతి బీవి దుర్గా భవాని వయలిన్, శ్రీ బీవీఎస్ ప్రసాద్ మృదంగం.
0: ఫస్ట్ లిసన్ టు ఎముత్తుస్వామి దీక్షితార్ కృతి పర్వత రాజకుమారి ఇంద్రాగ్ శ్రీరంజని సెట్టు ఆదితాళ్.
1: ఇప్పుడు పర్వత రాజకుమారి ముత్తుస్వామి దీక్షితులు కీర్తన శ్రీరంజని రాగం ఆదితాళ్.

0: You have just heard to Tyagaraja Kruti, Dasarathi, in rag Thodi, set to Adithaal.
1: ఇంతవరకు దాసరథి త్యాగరాజ స్వామి కీర్తన విన్నారు. తోడి రాగం ఆదితాళం.
0: నౌ లిసన్ టు ఎ సుబ్బరాయ శాస్త్రి కృతి శంకరి నీవే ఇన్ రాగ్ బేగడ సెట్టు రూపకతాళ్.
1: చివరిగా శంకరి నీవే బేగడ రాగం రూపకతాళం సుబ్బరాయ శాస్త్రి కీర్తన

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి భమిడిపాటి లలిత గాత్ర కచేరీ వింటారు. వాచి సహకారం వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ బీవీఆర్ ఆంజనేయులు. కార్యక్రమంలో ముందుగా వినండి మోహ కళ్యాణి రాగంలో ముత్తయ్య భాగవతర్ కృతి సిద్ధి వినాయకం ఆదితాళం.
2: లిసన్ టు ఎ కర్ణాటిక్ వోకల్ రెసైటల్ బై శ్రీ భమిడిపాటి లలిత. She is accompanied by Shri Dwaram Satyanarayana Rao on violin and Shri BVR Anjaneyalu on mridangam. Shrimati Lalita begins her vocal recital with a composition of Muttaya Bhagavatar, Siddhi Vinayakam, in Rag Mohana Kalyani, set to Adital.

0: ఇప్పుడు బేగడ రాగంలో సుబ్బరాయ శాస్త్రి రచన శంకరి నీవని రూపకతాళం.
1: నౌ లిసన్ టు అ కంపోజిషన్ ఆఫ్ సుబ్బరాయ శాస్త్రి ఇన్ రాగ్ బేగడ సెట్ టు రూపక్తాల్ శంకరి నీవని.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి భమిడిపాటి లలిత గాత్ర కచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ బీవీఆర్ ఆంజనేయులు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి బ్రోవ భారమ్మ, బహురి రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిసనింగ్ టు అ కర్ణాటిక్ వోకల్ రిసైటల్ బై శ్రీమతి భమిడిపాటి లలిత. షీఈ్ అకంపనీడ్ బై శ్రీ ద్వారం సత్యనారాయణరావు ఆన్ వయలిన్, శ్రీ బీవీఆర్ ఆంజనేయ ఆన్ మృదంగం. శ్రీమతి లలిత కంటిన్యూస్ హర్ వోకల్ రిసైటల్ విత్ అ త్యాగరాజస్వామి కృతి బ్రోవ భారమ ఇన్ రాగ్ బహుదారి సెట్ టు ఆదితాళ్.

0: కార్యక్రమంలో చివరిగా మామవ మీనాక్షి వరాళి రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి మిశ్రాపు తాళం.
1: శ్రీమతి లలిత కంక్లూడ్స్ హర్ వోకల్ రిసైటల్ విత్ మామవ మీనాక్షి, అ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ ఇన్ రాగ్ వరాళి సెట్ టు మిశ్ర చాపుతాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి భమిడిపాటి లలిత గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీవారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ బీవీఆర్ ఆంజనేయులు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic vocal recital by Srimati Bhamidipati Lalita. Accompanying artists were Shri Dwaram Satyanarayana Rao on violin, Shri BVR Anjaneyalu on mridangam. This program was contributed by
0: Akashavani
1: Hyderabad for Ragam 24/7 DTH, Anytime Indian Music.